ఈతనం నిగ్రహిపెనెందుకణనా కరింద అచ్యుతన హయ చతుష్టయవనిశలో ఉగ్రశరఘాతిగవు సూతనం కైగొళదే విగ్రహవనుడిదొందు కడగెహా.